0: jɛgɛ yɛra kɔmɔgwan kɔm fii
1: wa jɛgɛ jɛgɛ kɔm lɔmɔrɔ mɛ lɔrɔ
2: mɛri.